నిర్దేశం అవ్యక్తం పరిపాసతే సర్వత్ర గమచిందించ ఊదస్తమచలం ధ్రువం సందియం మేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయగ తే ప్రాప్నువంది మామేవ సర్వభూతరితేరతాగ క్లేశోక్తికతరస్తేషాం అవ్యక్తం పరిపాసతే అవ్యక్తాహీనతిల్ దుఃఖం దేవబద్ ఇరబాప్యతే ఏతు సర్వాణి కర్మాణి మై